అల్లుడ ఆగమాలు గొరే మాది నకేరాలు పదిల మరో గొరే మాది నేరాలు నుబలు మను పాలరి నుబలు పోను పోమా నుబలు మను పాలరి నుబలు పోను మారో గోరే మాది నా కేరాలో.